మాత్రం ఊన నిరాశ గుణముమే చిత్తు మాత్రం ఉత్తమ మాం నిర్గుణము చిత్తు మాత్రం పరమశివ పూజనయం చిత్తు మాత్రం పైలు మరి పూజనయం చిత్తు మాత్రం మరు అయం పూజనయం చిత్తు మాత్రం మట్టు ముడో పూజనయం చిత్తు మాత్రం పెరుగు ముమై పూజనయం చిత్తు మాత్రం పిన్నె ముదలు పూజనయం చిత్తు మాత్రం సర్వసుర పూజనయం చిత్తు మాత్రం సకల

మాత్రం సర్వచరాచరంగళు మే చిత్తు మాత్రం సంతతము సకలము మే చిత్తు మాత్రం పదితనయన్ పాయుమే చిత్తు మాత్రం పరలు పిదా మాతావు చిత్తు మాత్రం అతిశయమాం బంతువులం చిత్తు మాత్రం అన్నియలు హరిగడుమే చిత్తు మాత్రం విధిమరుము మానాను చిత్తు మాత్రం విధి కింద సద్గురువు చిత్తు మాత్రం స్థితిమరుము ఉయిబడలాం చిత్తు మాత్రం దృశ్యమాయ్ కాణ్బదలాం చిత్తు మాత్రం కారణకార్యము చిత్తయాగుం కణ్కాదు ముదలెవయు చిత్తయాగుం ఆరణము అదముడియు చిత్తయాగుం అకటపర నిశ్చయము చిత్తయాగుం పూర్ణమా ఉరుగతియు చిత్తయాగుం పుగతియై తగు శివను చిత్తయాగుం దారణియే ముదలెవయు చిత్తయాగుం తంగుజడా జడగడలాం చిత్తయాగుం అద్భుతమాయ్ కాణ్బదువు చిత్తయాగుం అయలైలాయ్ కాణ్బదువు చిత్తయాగుం తత్పదమాయ్ కాణ్బదువు చిత్తయాగుం తన్మయమాయ్ కాణ్బదువు చిత్తయాగుం చిత్తదమాయ్ కాణ్బదువు చిత్తయాగుం చిత్తలదాయ్ కాణ్బదువు చిత్తయాగుం కల్పితమాయ్ కాణ్బదలాం చిత్తయాగుం కాణ్గిండ్ర కాక్షియలాం చిత్తయాగుం.